మదూత హనుమన్యదునాథ దాస శ్రీ భీమసేన వరరౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్త వసుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణే జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీపవోది విశదాంబర శంకు కర్ణ శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్య

భూమాన్ వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాసరాజ విదూషాంవర దివ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవి

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా ఏ దీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోద కరచారు సుధా

ఆర్ లిస్నింగ్ టు గురు రాఘవేంద్ర రేడియో .org బ్రాడ్కాస్టింగ్ ఇన్ కన్నడ, తమిళ్, తెలుగు అండ్ సాంస్క్రిత్ ఫ్రమ్ మంత్రాలయం 24/7 ఫ్రమ్ డివోటీస్ టు ద డివోటీస్ ఆఫ్ గురు రాఘవేంద్ర. నో కమర్షియల్ ప్రమోషన్, ఓన్లీ ప్యూర్ డివోషన్.